0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ముందుగా

0: వరవల్ల భరమణ హంసధ్వని రాగం ఆదితాళం జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి బిగిన్ ద రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం వరవల్ల భరమణ ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి కోరిన వర మొసగుమయ్యా, రామప్రియ రాగం, రూపకతాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, కోరిన వర మొసగుమయ్యా, ఎన్ రాగ్ రామప్రియ, సెట్ రూపకతాళం.

0: వెంకటాచల నిలయం సింధుభైరవి రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పురందరదాసు కీర్తన వెంకటాచల నిలయం ఎన్ రాగ్ సింధుభైరవి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం వింటున్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాగరత్న మాలిక చే రీతిగౌళ రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి కంటిన్యూ దేర్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రాగరత్న మాలికచే ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ రూపక్తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, చేసిన దెల్ల మరచితివో, తోడి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీమతి రవిప్రభ అండ్ శ్రీమతి ఈశ్వరి కంక్లూడ్ ది రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. చేసిన దెల్ల మరచితివో ఎన్ రాగ్ తోడి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి విఎం రవిప్రభ, శ్రీమతి విఎం ఈశ్వరీల నాదస్వర యుగళం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్దప్ప. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం డ్యూయట్ బై శ్రీమతి విఎం రవిప్రభ అండ్ శ్రీమతి విఎం ఈశ్వరి, దేవేర కంపెనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్దప్ప. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి కడప
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to vocal recital by Madurai Sri T. N. Seshagopalan, supported on violin by Sri M. Chandrasekhar and on Mrudangam by Sri T. K. Murthy.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎం చంద్రశేఖర్, మృదంగం శ్రీ టికే మూర్తి.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ వర్ణం వనజాక్షి ఇన్ రాగ్ కళ్యాణి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వనజాక్షి కళ్యాణి రాగంలో వర్ణం వింటారు ఆదితాళం.

0: వన్నం విన్నారు. నౌ లిజన్ టు శ్యామశాస్త్రి కృతి ఓ జగదాంబ ఇన్రాగ్ ఆనంద భైరవి సెట్టు ఆదితాళ్.
1: తర్వాత ఓ జగదాంబ ఆనంద భైరవి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి కృతి వింటారు.

0: யூ லிசன் டு எ தியாகராஜ கிருதி பாகாயனையா என்றார் சந்திர ஜோதி செட்டு ஆதிதாள்.
1: மீரிந்த வரைக்கும் பாகாயனையா, சந்திர ஜோதி ராகம், ஆதிதாளம், தியாகராஜ சுவாமி கிருதி விண்ணாரு.
0: யூ ஆர் லிஸ்னிங் டு ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக். இன் டுடேஸ் கர்நாடிக் கிளாசிக்கல் மியூசிக் ப்ரோக்ராம் யூ ஆர் என்ஜாயிங் வோக்கல் ரிசைட்டல் பை மதுரை ஸ்ரீ டி என் சேஷகோபாலன்.
1: ராகம் நிரந்தர பாரதீய சங்கீத சிரவந்தி. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ కృతి. ఎందుకు దయరాదురా ఇంద్రాగ్ తోడి సెట్టు మిశ్ర జాపుతాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎందుకు దయరాదురా తోడి రాగం మిశ్ర జాపుతాళం త్యాగరాజ స్వామి కృతి.

0: అంటే లవ్ యు హావ్ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి ఎందుకు దయరాదురా ఎన్రా తోడి సెట్టు మిశ్ర చాపుతాళ్. మీరింతవరకు త్యాగరాజ స్వామి కృతి ఎందుకు దయరాదురా తోడి రాగం మిశ్ర చాపుతాళంలో విన్నారు.
1: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయిడ్ వోకల్ రిసైటల్ బై మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం చంద్రశేఖర్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ టికే మూర్తి. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
0: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎం చంద్రశేఖర్, మృదంగం శ్రీ టీకే మూర్తి. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: ఉపన్యాసం బై విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: విద్వాన్ వారణాసి కాళీప్రసాద్ బాబు ఆకాశవాణి హైదరాబాద్ కే ప్రతిష్ఠిత టాప్ గ్రేడ్ మృదంగం కళాకార్ హై. వే అప్ని ఉత్కృష్ట కళా ఔర్ సంగీత్ కే ప్రతి గహరీ సంవేదనశీలతా కే లియే జానే జాతే హై. వే మహాన్ మృదంగం వాదక్ ఏవం ఆంధ్రమణి కీ ఉపాధి సే సమ్మానిత స్వర్గీయ శ్రీ వారణాసి గంటయా శాస్త్రి కే పౌత్ర హై. ఉన్నోని యే కళా అప్నే పితా ప్రసిద్ధ మృదంగం విద్వాన్ స్వర్గీయ శ్రీ వారణాసి వెంకటా సుబ్బరామా శాస్త్రి సే సీ